0: సజ్జల తిక్కుచి
1: తులే డాక్టరే ఆత్ పుణ్యవంతునేటి ఈ తుసుకోటుకున్నది పాపేర్ బాబు ఆత్ పుణ్యవంతుడంట ఏత్ దాన ధర్మ డొనేషన్ పండుది ఏత్ దుడ్డు ఖర్చేతను గుర్తుండే డాక్టరే
0: దాన ధర్మద కథనికి ఎన్నగా మీరు సయందని ధర్మరాయలక్క జీవడి స్వర్గకు పోపరి పంద తోచుండు
1: ఆవిడప్ప ఆవిడు ఇరేనా బాయి పంచుడు అన్నలా యోగ్యత దిక్కాడు పండిలేక డాక్టరే ఇరేనే.

0: Cici!
1: Sorga portre neni!
0: Kutar kutarı! Ada! Hikki sorga na! Hop papi! Nen nara kalitam para? Hukum batırı!
1: Hey! Yıkılı o sadi dattını battı nipadu! Hattı da pütte dattı nipadu! Kutar! Kadi bini dattır! పాప దగ్గర ఆకు పెరుగు పెరుగుతూ ఎన్న మళ్ళా ఆకు తెచ్చాడు వాడు.

0: Yeah, I do. ఏదో వల్ల నువ్వు ఎంటే ఫిల్మ్ ఇచ్చిన తూదు మన దాని కాండ పోయాక
1: రమించి ఎంత నిన్న బిర్యానీల బచ్చి దాల బచ్చి అటువంటిదే కోటి పో